ట్యూన్ మ్యూజికల్ యూ 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో గడక దెల్సదెల్ తక్రే రేడియో హోమ్ సవర్ సాగర్ అచ్చి ఆపణక సైత స్టూడియో గడరే సమయ గోటాయ బజి 10 మినిట్ 51 సెకండ్ ఆరంభ కర్చు ప్రోగ్రామ్ ఆజి చర్చరే ఫ్రెండ్స్ ప్రత్యేక పితామాతా నిజ పిల్లమనకర భవిష్యత్ కథా నిహతి భావే చింతా కరితాంతి